ధనం నుర్లభం స్వర్గరాజన నుర్లభం భోజనం భిజనం నుర్లభం స్వచ్ఛ అంబర నుర్లభం సూత మిత్ర పరాత పాదవ నుర్లభం పంత విలాస నుర్లభం పంత విలాస నుర్లభం విద్యా ప్రవీణ నుర్లభం చతుర్చంచల దుర్లభం ఏ భగవాన్ నామ ఖూబ్ తేరో నామ దుర్లభం ఏ